0: దాని జాదవ్ నీరు ఎదురు పాత్రను చేశాను ఇంక సిద్ధి స్వామి నానరిద పసి అజనుండు కైమి నడుకొనుండు అయ్యో దేవుడే ఎన్న అరసులించిన బేలపంతరో ఎంచిన అధికార ఉన్నతికి పోపేనా పడిపోయినా యాన మంత్రం బేలెడు ఉత్సాహుడితే పండిన కేంద్ర గలిగడే నిద్రెడు హెచ్చరికడు ఇంకే గొత్తా ఉంది దేవతా స్వరూపిణి ఆయన నప్పే ఎదురు ఉంటుంది ఇక్కడ పోయితుంది కొనదు పండు చెప్పుడు
1: ఇంకా
0: దమ్మయ్యాను పంపే మాస తినుపున ఆశడి కురిని కడుపున ఎండల అవిని కడుపునగా ఉంది క్షణాల్లో ఆయన మనసు అడుక్కుండు అయ్యో ఉంది జీవి నేను కడుపు అని ఏంది ఎన్నరమని ఎత్తే ఈరి కొరన ఉప్పు నుప్పుడు బలత్తరించినాయను స్వామి ఈరు వా బేలిని పనుకున్న విషయ గుడ్లే నేను జీవోదెత్త ముందు పనులే ఈయన నాలుగైదు వాక్యం ముగ్గిర దుమ్మేన కెక్కిళ్ళు కొయ్యో ఈ ప్రపంచుడు అప్పేనే తూతుచి అప్పే మోకే ఇంక తెలియంది అవిన అర్థమంతుంది నీ ఆ పుణ్యాత్మేదిడా ఊరుద రాణిడా అరస్వాడా ఎన్న అప్పేడా ఆయన కొను కన్ను దెప్పుల దమ్మయ్యా ఏనాడు దమ్మని వేలా పూజ అయ్యా దమ్మయ్యా.

0: పడతాడు
1: అధికారులు అమరటి కుప్పలు తినబడితే అధికారులు చెప్పారు.

0: వై బహు అపూర్వయచ సదర్పన్ రంగ తరంగముళ్ళు సంస్థో మూడబిద్య వరడ చాకుంగ్ని సంస్కృతిక సంసారాంత నోవో ఏక భరోసముని ఆస్కాల్ కుంగ్ని మనోరంజన్ శేతాన్ జాంచా హరియకా స్పర్ధ్యా కార్యక్రమాక్ రంగ తరంగ ప్రతినిధిత్వ కర్తా రంగ తరంగ తర్పెన్ ఒవ్యో వేస ప్రస్తుత్ కెల్యా సీమాని పంగ్డాక్ ఆమె ఆభారీ జావన్ ఆసావు నాటక సభెన్ వో టెమినాతెన్ హో స్పర్ధో ఆసా కెలా ఆస్తా అవకాశ సుకలేల్యా పంగ్డాని ఫుడ్ల్యా వర్సా వడా సంఖ్యన్ హంతున్ భాగ్ ఘేవుంచాక వినంతి కర్తా ఇట్ల్యార్ ఐసో హో వాంగ్డ సంతా తరా నవ్యా పంగ్డా సభే పరత్ మెళ్యా నమస్కార్
1: You're listening to Radio Sarang, 107.8 FM.
2: Ata ek pungni hit pod ay kung taya rasad ki, ye pod manglo che rosa che matwar sadan sa sa. Ye pod zao na sa Claude D'Souza che hit pod Wilma Maria. Te ata mi ay ko vya.

0: దాని దాదవు నీరుని ఎదురు పాత్ర చైతన్య ఇంకు సిద్ధి స్వామి నానవిధ పసి అజనుండు కైమి నడుకొనుండు అయ్యో దేవుడే నరసులించిన బేలపంతరా ఎంచిన అధికారద ఉన్నతికి పోపేనా ఏను ఏత ఆత్మానంద పడిపోయినా యాను మంత్ర బేలెడింది ఉత్సాహుడితే పండిన కేంద్ర గలిగడ నిద్రెడు హెచ్చరికడు ఇంకే గొత్తా ఉంది దేవతా స్వరూపిణి ఆయన నప్పేవు ఎదురు ఉంటుంది ఇక్కడ పొయ్యిందు కొనదు పండుదే పురుగులేదు
1: ఇంకా
0: దమ్మయ్యాను పంపే మాస తినుపున ఆశడు కురిది కడుపున ఎండల అవేను కడుపునగా ఉంది క్షణాల్లో ఆయన మనసు అడుక్కుండు అయ్యో ఉంది జీవి నేను కడుపు అని ఏంది ఎన్నరమని ఎత్తే ఈరు కొన్న ఉప్పు నుప్పుడు బలత్తనంచినాయను స్వామి ఈరు వా బేలిని పనుకున్న విషయ గుడ్లే నేను జీవదే తొలుగు పనులే ఈయన నాలుగైదు వాక్య ముగ్గిర దుమ్మే నా కెక్కిళ్ళు కొయ్యు ఈ ప్రపంచుడు అప్పేనే తూతుచి అప్పే మోకే ఇంక తెలియదు అవేన అర్థమంతుంది నీ ఆ పుణ్యాత్మేదిడ ఊరుద రాణిడా అరస్వాడా ఎన్న అప్పేడా హరిని కొను కన్ను దెప్పుల దమ్మయ్యా ఎన్నడ ఉంది వేలా పూజ అయ్యా దమ్మయ్యా.

కొంచెం ఆలోచన చెప్పే అధికారులు మనకి గుంపులు వచ్చిన పడితే అధికారులు చెప్పారు.

అర్జున తనుడు కర్ణని లోకుడు అనుమల్లే శైలుడు రావణే ధర్ముడు విభీషణే హో విల్లుడు అర్జునే.